0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. నమస్కారం శ్రోతలారా, శుభోదయం. ఈ అందమైన శుభవేళ మన కోసం ఒక అమూల్యమైన సందేశాన్ని అందించేందుకు మన మధ్యకు చేరుకున్నారు కుమారి తేజస్విని గోపాలుడు గారు. ఆమె ఆలోచనలను అనుభవాలను పంచుకోబోతున్నారు. మరి ఆలస్యం ఎందుకు? కుమారి తేజస్విని గోపాలుడు గారిని ఆహ్వానిస్తూ ఇప్పుడు వారి మాటలను శ్రద్ధగా విందాం.
1: ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఈరోజు గోవింద పూజతో నాకు ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉన్న ఒక అంశం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదే నృత్యం ద్వారా భగవంతునికి చేసే సమర్పణ. భారతీయ సంస్కృతిలో నృత్యం అనేది కేవలం వినోదం కోసం చేసే ఒక కళ కాదు. నృత్యం ఒక సాధన, నృత్యం ఒక భాష, అంతకంటే ముఖ్యంగా నృత్యం ఒక భక్తి మార్గం. కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య సంప్రదాయాల్లో మన పురాణాలు, ఇతిహాసాలు, దేవతల కథలు, భక్తుల జీవితాలు ఇవన్నీ నృత్యం ద్వారా వ్యక్తమవుతాయి. గోవింద పూజ సందర్భంగా మన నృత్య కళాశాలలో కూడా ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో సన్నాహాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం గోవింద పూజ కోసం మేము నెలల ముందుగానే అన్నమాచార్య కీర్తనలపై నృత్య రూపకల్పన ప్రారంభిస్తాము. ఎందుకంటే మారిషస్లోని వివిధ ప్రాంతాల్లో గోవింద పూజలను నిర్వహించే అనేక సంఘాలు మమ్మల్ని ఆహ్వానిస్తాయి. ఈ కార్యక్రమాల్లో మా శిష్యులకు బోధించడానికి, వారు భక్తితో ప్రదర్శించడానికి ముందుగానే పూర్తి సన్నాహాలు చేయాలి. ఈ సందర్భంలో మా సిద్ధత కేవలం ఒక ప్రదర్శన కోసం కాదు, ఎందుకంటే గోవింద పూజలో నృత్యం కూడా ఒక ఆరాధనలో భాగం. పూజా కార్యక్రమాల్లో జరిగే వేద పారాయణం ఆ వాతావరణాన్ని మరింత పవిత్రంగా, ఆధ్యాత్మికంగా మారుస్తుంది. ఆ వేద మంత్రాల నాదం మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నృత్యాన్ని సమర్పించడం అనేది ఒక అపూర్వమైన అనుభూతి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం వేదికపై నృత్యం చేస్తున్నప్పుడు సాధారణంగా మన ముందు ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళు మన ప్రదర్శనను చూస్తారు, మనం బాగా చేశామా లేదా అని అభినందిస్తారు. కానీ స్వామివారి సన్నిధిలో నృత్యం చేసేటప్పుడు మన ఉద్దేశం వేరు. ఇక్కడ మనం ప్రేక్షకుల కోసం నృత్యం చేయడం కాదు, స్వామివారికి నృత్యాన్ని సమర్పిస్తున్నాము. మన శరీరం ఒక సాధనం, మన కదలికలు ఒక ప్రార్థన, మన భావాలు ఒక సమర్పణ, మన నృత్యం ఒక సేవ. ఈ భావాన్ని చిన్న వయసులోనే పిల్లలకు నేర్పించడం ఒక నృత్య గురువుగా నాకు ఎంతో ముఖ్యమైన బాధ్యతగా అనిపిస్తుంది. గంటల తరబడి సాధన చేయడం ద్వారా పిల్లలలో క్రమశిక్షణ వస్తుంది. ఒకే కదలికను మళ్ళీ మళ్ళీ సాధించ

0: చడం ద్వారా సహనం వస్తుంది. గురువును గౌరవించడం నేర్చుకుంటారు. తోటి విద్యార్థులతో కలిసి పనిచేయడం ద్వారా ఐక్యతను నేర్చుకుంటారు. ఒకవైపు వేద మంత్రాల నాదం, మరోవైపు భక్తితో నిండిన హృదయాలు. ఆ పవిత్రమైన వాతావరణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నృత్య సమర్పణ. ఇది ఒక ప్రదర్శన కాదు, ఇది ఒక ప్రార్థన, ఇది ఒక సేవ, ఇది ఒక సమర్పణ. చివరగా ఒక చిన్న ఆలోచనతో ముగించాలనుకుంటున్నాను. ప్రేక్షకుల కోసం చేసిన నృత్యానికి చప్పట్లు లభించవచ్చు, కానీ భగవంతునికి చేసిన నృత్యానికి మనకు శాంతి లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మా నృత్య సమర్పణను అర్పిస్తూ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. మీ తేజస్విని గోపాలుడు సెలవు.
1: కుమారి తేజస్విని గోపాలుడు గారికి అనేకానేక కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.

0: RM3 తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభాకాంక్షలు.
1: 819 కిలోహెర్ట్జ్ ఇది రేడియో మారిషస్.

0: RM3 Radio Manoranjan.
1: Megahertz. Me the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station,
3: RM3 Manoranjan Radio.
4: శ్రీ వెంకటేశ్వర భక్తులందరికీ మా ప్రియమైన శ్రోతలందరికి మా వందనములు, నమస్కారాలు. తొలి రాగాలు కార్యక్రమానికి స్వాగతం. నేటికి మీ చెల్లమ్మ గేషాలిని మీ సేవలో ఉంటుంది. పదంది శ్రోతలు, ఈ అందమైన దినాన్ని ఆరంభిద్దాం మంచి ఆలోచనలతో, మంచి భావాలతో, స్వామివారి దివ్యమైన కీర్తనలు వింటూ.

శ్రీ వెంకటేశ్వర స్వామివారి 40 రోజుల వ్రత దీక్ష ప్రారంభమైనప్పటికీ 18వ రోజుకు చేరి ఉన్నాం. శ్రీనివాస స్వామిని ఆరాధించడం మన సంప్రదాయమే కాక మనకు అలవాటుగా కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఈ 40 రోజులకు వేచి ఉంటాం. దేశ నలుదిక్కుల్లో భక్తులు భక్తిభావంతో శ్రీనివాసుడిని పూజిస్తారు. స్వామివారి కీర్తనలు పాడుతూ వింటూ శ్రీనివాసమయంలో ఉండటం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

వెయ్యి నామాలవాడ వెంకటేశుడా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అనేక నామాలతో ప్రసిద్ధుడని తెలిపే ఒక భక్తిపూర్వక వాక్యం. వెయ్యి నామాలు అంటే ఎన్నో పేర్లు లేదా గుణాల్ని సూచించవచ్చు. వాటినింటిని కలిగి ఉన్న స్వామి భక్తులందరికీ ప్రియమైన వ్యక్తీకరణ. ఇది స్వామిని ఆరాధిస్తూ ఆయన మహిమను వర్ణించే భక్తి గీతాల్లో తరచుగా వినిపించే పదం.

0: ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరీశాలినితో నేటికి మీ మెసేజెస్ కోసం 5798 6895 పైన పంపవచ్చు, లేదా కాల్ చేయండి ఆన్ 4028070 4028070. ఇక మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం శ్రీనివాస పాటలతో.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి. ఆహా

బ్రహ్మోత్సవం అనేది హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుపుకునే అతి ముఖ్యమైన ఉత్సవం అన్నమాట. ఈ పండగకు బ్రహ్మ అనే పదం నుండి ఉద్భవించింది. అంటే బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారని విశ్వాసం అన్నమాట.

బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు, ఉత్సవం అంటే వేదిక. బ్రహ్మదేవుడు స్వయంగా ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని పురాణం చెబుతుంది. అందుకే దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. ఈ ఉత్సవంలో పాల్గొనడం లేదా చూడటం వల్ల భక్తులు పాప విముక్తి పొందుతారని దైవ అనుగ్రహమైన ఉత్సవం అని నమ్మకం.

ఈ దినాన్ని ఆరంభిస్తూ మీరందరూ క్షేమంగా ఆనందంగా ఉన్నారని కోరుకుంటూ నీటి కార్యక్రమం స్వామివారి దివ్యమైన కీర్తనలతోనే సాగుతున్నది.

భక్తి అంటే కేవలం ఆలయానికి వెళ్ళడం మాత్రమే కాదు, ప్రేమతో మాట్లాడడం, ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, మనకు సాధ్యమైన సహాయం చేయడం కూడా నిజమైన భక్తి. సేవ భావంతో జీవిస్తూ భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాం. అవునండి శ్రోతలు, మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. రాబోయే పాట అప్పుడు ఇంకా పుత్తన కుటుంబాలకు అంకితమిస్తున్నాం.

తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్ర నివాసం భక్తుల పాలిట కలియుగ వైకుంఠం. ప్రస్తుతం ఇక్కడ మారిషస్లో కూడా ప్రతి శనివారం ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి. భక్తులందరూ ఈ పూజల్లో పాల్గొని శ్రీనివాసుని దర్శించి ఇంకా ఆయన దివ్య ఆశీస్సులు పొందండి. గోవింద గోవింద. ఇక రాబోయే పాట అంకితమిస్తున్నాం గురన బలిగడు ఇంకా రజయ కుటుంబాలకు.

ఈ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత శుభ సందర్భంలో ఓజస్విని చెంగమ్మకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇక రాబోయే పాట అంకితం చేయమన్నారు మీ అమ్మమ్మ దేవి చెంగమ్మ, అమ్మ భావన, నాన్న విశాల్, మీ బామ్మ సెలు, బామ్మ పాటి, తాత రాజు, తాత లక్ష్మణ, బామ్మ పద్మిని, బామ్మ చిమి, ఇంకా సమస్త చెంగమ్మ సనాసి, ఇంకా అప్పడు కుటుంబాలు మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో మీ జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందం, శాంతి, విజయాలతో నిండిపోవాలని కోరుకుంటున్నారు. ఇక రాబోయే పాట మీకు అంకితం.

శ్రోతలు, ఇక నేటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. మీ చెల్లమ్మ గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభదినం. గోవిందా గోవిందా.